0: నీవు లేని చోటులే కృష్ణ. వాట్ అ బ్యూటిఫుల్ కాంపోజిషన్ దే. నీవు లేని చోటులే కృష్ణ. నీవు లేని చోటు, చోటు ఇస్ అ ప్లేస్, చోటు లేని కృష్ణ. దే ఇస్ నో ప్లేస్ దట్ యూ ఆర్ నాట్ ప్రెజెంట్. ఓ మై డియర్ కృష్ణ, వాట్ అ సింపుల్ లైన్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్. నీవు లేని చోటులే కృష్ణ. యు నో, just four words there in this particular line of the beautiful composition, and yet it is so profound. There's no place without your presence, O Krishna. That is what we do right here on Bhakti Sangeet, bring to you devotion along with a lot of music that means so much more than just music, so much more profound with divinity. Stay tuned for all of this and much more on Bhakti Sangeet.
1: Bhakti Sangeet. Bhakti Sangeet. Sundays, 5 to 7 p.m.
0: Welcome back. Do send in your messages on 0716137803. And do remember, if you know of any religious event that is happening within your community, within your circle of friends that you want to be aired, then the number to send it to is 0716137803. Let us now listen to Ashok Ramachandar in the devotional composition Savam Ke Barse.